0: All right. Good morning, Wandanamalu from this side of the world. Good morning and good evening to all of you there in India.
1: ఓకే అందరికీ శుభ సాయంత్రం అండి. ఇప్పుడు కానీ ఆయన తరపు నుండి శుభోదయం తెలియజెప్తున్నాము. అందరికి కూడా వందనాలు. ఎందరినీ ఈ తరగతికి ఆహ్వానిస్తూ ఉన్నాము.
0: Hope everybody is doing well as we get ready for our second part of this lesson.
1: ఈరోజు మీరు అందరూ సంతోషంగా ఉన్నారని, మంచిగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. అలాగే ఈరోజు మనము క్రైస్తవునిగా జీవించడం అనే పాఠంలో రెండవ భాగాన్ని చదువుకొని పోతున్నాము.
0: We're studying a new series, Basics in Belief, Christian Living, and we're asking the question, what does it mean to live as a Christian?
1: మనము ప్రాథమిక బైబిల్ తరగతులలో మనం ప్రారంభించుకున్న విధంగా మూడవ సెషన్ ను మనం ప్రారంభించామండి. ఇందులో భాగంగా క్రైస్తవుడిగా జీవించడం అంటే ఏమిటి అనే అంశాన్ని మనము చదువుకొని పోచు ఉన్నాము.
0: Just to quickly review before we say a prayer, we mentioned last week, point number one, that if we're going to live as a Christian, we have to understand that we belong to Christ.
1: ఎస్ చూడండి, మనము ప్రార్థన చేసుకోవడానికి ముందుగా గత వారంలో చదువుకున్న వాటిని ఒకసారి నెమరు వేసుకుందాము. ఒకటి ఏమిటంటే, మొదటి అంశం మనం నేర్చుకున్నది ఏమిటంటే, ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన విషయం ఏమై ఉన్నదంటే, ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తుకు సంబంధించిన వాడు, క్రీస్తుకు చెందిన వాడు అవుతాడు అనే విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు.
0: We choose to be a Christian. It's not like the Muslim faith. In the Muslim faith, they essentially force them to be in that religion. They force them to go to their mosque and things like that. But as Christians, we make the choice.
1: చూడండి, మనం క్రైస్తవునిగా అవ్వడానికి మనము ఎవరు ఎవరి ద్వారానో బలవంతంగా మనం అవ్వడానికి వీలు లేదు. మనం ఖచ్చితంగా దాన్ని నిర్ణయించుకోవాలి, హృదయపూర్వకంగా అంగీకరించాలి. క్రీస్తుకు సంబంధించిన వారము మేము అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. చాలా మంది బలవంత పెడుతూ ఉంటారు క్రైస్తవునిగా ఉండడానికి, బలవంతంగా ఉంటారు కొంతమంది. అలా కాదు, మనసులో నిర్ణయించుకోవాలి క్రీస్తుకు సంబంధించిన వాడిగా ఉండడానికి.
0: So if I make the choice, then I need to fulfill my duty and obligation to Jesus Christ because I've chosen to be a Christian and so I belong to Christ.
1: చూడండి, ప్రతి ఒక్కరు కూడా నిర్ణయించుకోవాల్సిన విషయం ఏమైనదంటే, మేమందరం కూడా క్రైస్తవుని చేత ఏర్పరచబడ్డాము. క్రీస్తు మమ్మల్ని అందరినీ కూడా ఏర్పరచుకున్నాడు కాబట్టి మేము క్రీస్తుకు సంబంధించిన వాళ్ళము, క్రీస్తుకు చెందిన వాళ్ళము అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోకూడదు, నిర్ణయించుకోవాలి.
0: Point number two, we noticed last week that we, a Christian, if we're going to live as a Christian, we've got to put off the old life. The old life of sin is in the past. Our new life, after being baptized as a new creature, we have to put off those old things and we can't live like the old person did.
1: మనము అలాగే రెండవ పాయింట్ ను మనం చూసుకున్నప్పుడు, క్రైస్తవుడు పాత జీవితాన్ని విడిచిపెట్టాలి అనే విషయాన్ని మనం చదువుకుని ఉన్నాము. నిజానికి క్రీస్తున్న దగ్గరికి వచ్చినంత వరకు కూడా అతడు గతంలో జీవించుతూ ఉండొచ్చు లోక సంబంధంగా. అయితే అతడు దాని అంతటిని కూడా వదిలిపెట్టేసి క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత కొత్త జీవితాన్ని ధరించుకోవాలి, పాతది విడిచిపెట్టాలి.
0: And the Apostle Paul talked about what do we put off as a Christian? Anger, filthy communication, dirty speaking, things like that. We lying, we all of those sins that we used to do have to go away.
1: చూడండి, మనము అపోస్తలుడైనటువంటి పౌలు మనకు బోధించాడు ఇక్కడ, నేను ఏమి విసర్జించాలి అని అనుకున్నప్పుడు అతను చెప్పాడు, కోపాన్ని విసిరెట్టాలి, ఉగ్రతను లేదంటే ఆగ్రహాన్ని మనం విడిచిపెట్టాలి, మన చెడుతనాన్ని దుష్టత్వాన్ని మనం విడిచిపెట్టాలి, బూతు మాటలను మనం విడిచిపెట్టాలి, అబద్ధాలను మనం విడిచిపెట్టాలి. ఇవన్నీ కూడా పాత జీవితానికి సంబంధించిన బయటిగా ఉండవచ్చును, కానీ నూతనంగా మనము నూతనంగా మార్చబడుతున్నప్పుడు వీటన్నిటిని మనము విడిచిపెట్టే వారిగా ఉండాలి.
0: So if I put off something old, then naturally I have to put on something new as a Christian. And the Apostle Paul tells us that in point number three that we discuss, we have to put on the new life.
1: చూడండి, సామాన్యంగానే మనకు అర్థమవుతుంది, ఒకదాన్ని మనం విడిచిపెట్టామంటే ఖచ్చితంగా అక్కడ మనము రెండవ దాన్ని, అనగా వేరే దాన్ని ఏదైనా మనము ఖచ్చితంగా ధరించుకోవాలనే విషయం మనకు అర్థమవుతుంది. అక్కడ ఏం చెప్తున్నాడంటే, మూడవ పాయింట్లోకి వెళ్తున్నప్పుడు అక్కడ మనకు వేటిని ధరించుకోవాలో కూడా చెప్తున్నాడు పౌలు.
0: And those, the new life after putting off the evil things, the new life as a Christian are things like mercy and kindness and patience.
1: చూడండి కొత్త కొత్త జీవితాన్ని మనం నూతన జీవితాన్ని ధరించుకోవాలన్నప్పుడు అందులో కనికరాన్ని జాలిని దయను సాత్వికాన్ని మృదుతత్వాన్ని దీర్ఘశాంతాన్ని మనం అందరం కూడా ధరించుకోవాలని చెప్తూ ఉన్నాడు.
0: All right, so that catches us up to point number four. So we'll start that in just a minute. But first, let's have a word of prayer, and then we will begin today's lesson.
1: ఇక్కడ నిన్నటి వరకు మనం ఇంతవరకు కూడా నిన్న వారంలో చూసుకున్నాము. ఈ రోజు మనము నాలుగో పాయింట్ నుండి ప్రారంభించుకుందాము. అయితే ప్రార్థన ద్వారా ఈ యొక్క పాయింట్ మనం ప్రారంభించుకుందాము. పాయింట్ ప్రార్థన చెప్పుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు మా తండ్రి. ఈ తరగతిని నిర్వహించుకోవడానికి మీరు ఇచ్చిన సామర్థ్యమును బట్టి, మీ జ్ఞానమును బట్టి, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రములు మా తండ్రి. మాకు తోడుగా ఉండి సమయంలో మీ దాసులు బోధించడానికి ఇష్టపడుతుండగా కావలసిన మంచి సహాయం దయచేయండి. వింటున్నటువంటి మేము కూడా జాగ్రత్తగా విని వాటిని తర్జుమాలో నేను బోధించినట్లు నాకు కూడా శక్తిని ఇవ్వమని, అలాగే తరగతిలో పాల్గొనడానికి ఇష్టపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా త్వరగా నడిపించమని మా తండ్రి. ఎవరికి కూడా ఈ వాక్యమును దూరంగా చేయనీకోకుండా అందరికీ వాక్యానికి దగ్గరికి రప్పించగలని బ్రతిమలాడుకుంటూ మాకు అధిపతిమైనటువంటి మిమ్మల్ని ముందు పెట్టుతున్నాము. మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించుకోమని కోరుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ఈ విన్నపములు అన్ని కూడా అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్.
0: ఆమేన్. All right, point number four, new information today as we look at living in life as a Christian. A Christian must let Christ change his mind.
1: క్రైస్తవుడు క్రీస్తు ద్వారా అనగా క్రీస్తు లాగా ఉండాలి. క్రైస్తవుడు అన్న తర్వాత క్రీస్తు ద్వారా క్రీస్తు లాగా ఉండాలి. అయితే అలా ఉండడానికి తన మనసును మార్చుకోవాలి.
0: That may sound a little confusing. So what do we mean? What are we talking about?
1: ఇది కొంచెం మనకు తికమక పెట్టే విధంగా ఉండొచ్చు మనం మాట్లాడుకునేది.
0: If I'm going to live as a Christian, obviously there are some physical things I have to do. For example, to obey the gospel, I have to do that through faith, repentance, confession, and baptism.
1: చూడండి, మనము వాక్యమును విన్నప్పుడు ఖచ్చితంగా మార్మనసును పొందుకోవాలన్నప్పుడు వాక్యమును వినాలి, విశ్వసించాలి, మార్మనసు పొందాలి, ఒప్పుకోవాలి, బాప్తిసం తీసుకోవాలి.
0: But then after that, the change has to begin on the inside, in the mind.
1: అయితే ఇవన్నీ కూడా వినడము, విశ్వసించడము, మార్మనసు పొందడము, బాప్తిసం తీసుకోవడం, ఒప్పుకోవడం, ఇవన్నీ కూడా బహిరంగంగా కనబడేవి కానీ, కానీ నిజమైనటువంటి మార్పు అనేటువంటిది తన హృదయంలో జరగాలి, తన మనసులో నిర్ణయించుకోవాలని చెప్పబడుతుంది.
0: Let's read Romans 12 and verse number 2. Romans 12 and verse number 2.
1: రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఒకసారి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమవుట వలన రూపాంతరము పొందుడి. ఓకే.
0: All right. So you know, like I do, that the moment we step out of our house, the world is always trying to change our thinking. They're trying to shape our thinking.
1: చూడండి, ఈ లోకము మనల్ని ఏం చేస్తుందంటే ఖచ్చితంగా మనము మన ఆలోచనలు అన్నిటిని కూడా తారుమారు చేసేవిగా ఈ లోకం ఉంటుంది.
0: And we have to understand, as a Christian, we cannot allow the outside influences of the world to affect how I live as a Christian.
1: చూడండి, మనం క్రైస్తవునిగా జీవించాలని అనుకున్నప్పుడు ఈ లోక సంబంధంగా జరుగుబడుతున్న ప్రతి కార్యములు మన పైన ప్రభావం పడకోకుండా చూసుకోవాలి.
0: So in Romans 2, the Apostle Paul gives us a command. This is not a request. It's a command. He says, do not be conformed. Don't act like the world.
1: చూడండి, ఇక్కడ అపోస్తలుడు అయినటువంటి పౌలు చెప్తున్నాడు, అక్కడ ప్రతిమలాడడం లేదు. అక్కడ పౌలు ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆజ్ఞాపిస్తున్నాడు, ఖచ్చితంగా మీరు ఇలాగా ఉండాలి అని చెప్తున్నాడు.
0: And he says, in fact, that we have to be transformed. We are a new creature after we become a Christian and we are transformed. How? He answers the question. We're transformed by the renewing of our mind. Our mind is new, and we have to make our mind new in Christ.
1: చూడండి, ఇక్కడ ప్రశ్న ద్వారా ప్రారంభిస్తున్నాడు. మనము మన హృదయాలను మన మనసులను క్రీస్తు ద్వారా రూపాంతరం పొందాలి, క్రీస్తు ద్వారా మన మనసును మార్చుకోవాలని చెప్తున్నాడు.
0: Now, this is very important because, for example, if someone comes out of Hinduism or if you are part of the Catholic religion, those religions do a lot of physical things. They, you know, they have to go through motions and they have this festival and that festival and so many things. You've seen those parades in the street.
1: చూడండి, మీరు ఎప్పుడైనా గమనించండి, రోమన్ క్యాథలిక్స్ వాళ్ళను అలాగే హిందువులను మనం గమనించండి, అనేకమైనటువంటి పండుగలు చేసుకుంటూ ఉంటారు. ఆ పండుగలు, ఈ పండుగలు, ఈ ఈ ఉత్సవాలు, ఆ ఉత్సవాలు అనుకుంటూ మనం రోడ్ల మీద కూడా చూడొచ్చు, ఎన్నెన్నో ఉత్సవాలు చేసుకుంటూ కనబడుతూ ఉంటారు.
0: And those actions only come because of what people think they ought to do, but that's not the Christian life.
1: చూడండి, ఆ ఆచారాలు అవన్నీ కూడా ఆ మనుషుల యొక్క ఆలోచన బట్టి తయారయ్యాయి గాని. వన్ సెకండ్ బ్రదర్, దిస్ ప్రోగ్రామ్స్ ఆర్ ఆల్ కేమ్ ఫ్రమ్
0: ఓకే
1: అగైన్ బ్రదర్
0: these
1: things are came from where?
0: Come from the outside. You know, we those other religions have to do things on the outside, very noisy, you know, things like that. They think that because of that, that makes them a good worshiper in their religion.
1: చూడండి, లోక సంబంధంగా అందరికి కనపడే విధంగా వీళ్ళందరూ కూడా గొప్ప గొప్పగా చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఆరాధనలు అనుకుంటూ వాళ్ళు చేస్తూ ఉంటారు.
0: And as a Christian, we have to do things by faith, but it all starts within the mind, within what I want to do, what I need to do in my thinking.
1: చూడండి, మన మనసుతో ఇదంతా కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి క్రైస్తవుడిగా కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, నేనేం చేయాలి నా మనసుతో అని ఆలోచన చేయాలి.
0: I'll try to make it a little bit clearer.
1: Okay.
0: Let's read Proverbs 23 and verse 7. Proverbs 23 and verse 7.
1: సామెతల గ్రంథము 23వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుకుందాము. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 7వ వచనం మనం ఒకసారి చదువుకుందాము. అట్టివాడు తన ఆంతర్యములలో లెక్కలు చూచుకొనుచుకునివాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చు మాట కాదు.
0: So Solomon, who wrote this, the wisest man who ever lived, says, as I think in my heart, which is your mind, as I think in my heart, that's the way I'm going to act.
1: చూడండి, ఇక్కడ పౌల్ సొలమన్ గారు చెప్తున్నారు, ఇదిగో నేను ఏమైతే మాట్లాడుతున్నానో అవన్నీ కూడా నా హృదయంలో నుంచి రావాలని చెప్తున్నాడు.
0: So if I want to change the way that I'm acting, I have to do it from the heart. It starts with the mind. It doesn't start with the body. And, you know, I may go through motions, but it all has to start from within, from inside.
1: చూడండి, అదే విధంగా మనము మన మార్పు కూడా ఎక్కడ రావాలి అని అంటే, మన హృదయంలో నుండి, మన మనసులో నుండే రావాలి ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఏం చేయాలన్నా కూడా మనం హృదయమే కారణం కాబట్టి, మనము మారాలనే ఆలోచన కూడా మనకు మన మనసులోనే పుట్టాలి.
0: So the bottom line is that I have to change my thinking when I become a Christian. Again, I can't act like the old man or woman. I have to act like the new man or woman. And that starts in the mind, in the brain.
1: చూడండి, ఒక క్రైస్తవుడిగా ఈ ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు కూడా. నేను నా గతంలో నేను ఎలాగా ఉన్నానో, నేను ఇప్పుడు ఎలాగా ఉండబోతున్నానో, ఆ నిర్ణయాలు అన్ని కూడా తన మనసులో తను మార్చుకోవాలి.
0: Now, this is one reason why God's word, the Bible, is so important in the life of a Christian.
1: చూడండి, ఇదే ముఖ్యమైనటువంటి విషయము. మన బైబిల్ అంతా కూడా క్రైస్తవులకు నేర్పించబడుతుంది.
0: Because it's only through the Bible that we have the knowledge of God, we have the knowledge of Jesus Christ, And we also have the knowledge of how they want us to act.
1: చూడండి ఈ బైబిల్లో ఉన్నటువంటి వాటినే మనం అందరం కూడా అనుసరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా దేవుని యొక్క జ్ఞానమై ఉన్నది, యేసుక్రీస్తు యొక్క జ్ఞానమై ఉన్నది. ఈ విధంగా మనము ఈ ఈ వాక్యాన్ని మనం అందరం కూడా నేర్చుకున్నట్లయితే మనం ఎలాగ జీవించాలో అది మనకు నడిపించుతుంది. ఆ విధంగా మన మనసును మార్చుకోవాలి.
0: Let's read Psalm
1: 119 and verse 11. నీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను.
0: So notice what he says. He says, thy word, not what other people say, not what some book says or what tradition says. It says, thy word, the Bible, have I hid in my heart.
1: చూడండి నేను ఇక్కడ దావీదు గారు చెప్తున్నారు, నేను ఏం చేయకోకుండా నా ఎదుట పాపం చేయకోకుండా నేను ఎలాగ ఉండాలంటున్నాడంటే వాళ్ళు ఏం చెప్తున్నారో వీళ్ళు ఏం చెప్తున్నారో ఆమె ఏం చెప్తుందో ఆయన ఏం చెప్తున్నాడో నేను అలాగ చేయాలని అనుకోవడం లేదు. నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను, అప్పుడే నేను పాపం చేయకోకుండా ఉండడానికి నేను వీలుగా ఉంది అని చెప్తున్నాడు.
0: And the only way that I can hide the word of God in my heart is to read it.
1: చూడండి ఈ లోకమును మనం ఎప్పుడైతే ఈ లోకాన్ని మనము విడిచిపెట్టాలి అని అనుకున్నప్పుడు మనకు సహాయకరంగా ఉండేది ఏమిటంటే కేవలం బైబిల్ మాత్రమే.
0: Unfortunately, today it's not like a science fiction movie where I can plug something into my brain and all of this go inside. I have to actually open it up and I have to read it and understand it.
1: చూడండి ఇప్పుడు వచ్చినటువంటి ఈ పరిశోధకులు వీళ్ళందరూ కూడా దీనికి ప్లగ్ పెట్టేసి మైండ్ కి ఎక్కించే విధానాన్ని కనిపెడితే బాగుందనేమో, కానీ మనం అలాగ చేసేదానికి లేదు. మనం ఖచ్చితంగా బైబిల్ తీసి చదవాలి, దానిలో గ్రహించుకోవాలి, దాన్ని మన మైండ్ లో రాసుకోవాలి.
0: And some people sometimes might say, well, the Bible's hard to understand. It's difficult.
1: చాలా మంది చెప్తూ ఉంటారు బైబిల్ అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైనటువంటిది, అది చాలా భారంతో కూడినటువంటిది, బైబిల్ అర్థం చేసుకోవాలంటే మనకు చాలా కష్టం అని చెప్తూ ఉంటారు మనుషులు.
0: But it's very important, as the psalmist says, we just read, there's a reason that we want to hide the word in our hearts, and that's because it helps us not to sin against God.
1: చూడండి ఇక్కడ మనం లోకంలో నుండి తప్పించబడాలి అని అంటే ఖచ్చితంగా అక్కడ మనకు మాదిరిగా ఉండేది కేవలం బైబిల్ మాత్రమే అనే దేవుని వాక్యం అనేది మనకు చెప్పబడుతుంది.
0: So the Bible is extremely important in the life of a Christian.
1: చూడండి మన క్రైస్తవ జీవితానికి బైబిల్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. బైబిల్ నిజంగా బైబిలే చాలా ముఖ్యమైనది అని మనం తెలుసుకోవాలి.
0: Now, there's a danger sometimes because people think, well, I have to understand everything about the Bible before I become a Christian.
1: చూడండి చాలా మంది అనుకుంటారు నేను క్రైస్తవునిగా మారినప్పుడు బాగా బైబిల్ని బాగా అర్థం చేసుకునేవాడిని.
0: But that is very dangerous because all we're told is to repent and be baptized, to believe and be baptized, and then we can start our journey in understanding God's word.
1: చూడండి చాలా మంది అనుకుంటారు బైబిల్ను బైబిల్ అంటే క్రైస్తవునిగా మారినంత ముందు కూడా బైబిల్ బాగానే ఉంది, బాగానే అర్థం చేసుకుంటుంది అని అనుకుంటున్నారు. కానీ క్రైస్తవులుగా మారాలన్నప్పుడు బాప్తిజం తీసుకోవాలి, మార్మన్స్ పొందాలి, బాప్తిజం తీసుకొని ఒప్పుకోవాలి, బాప్తిజం తీసుకోవాలి, రక్షించబడాలి అని చెప్తున్నప్పుడు ఇది చాలా కష్టంగా ఉంటది, దీన్ని కొంచెం భారంగా ఉంది దీన్ని అని చెప్పి క్రైస్తవునిగా మారడానికి ఇష్టపడకుండా ఉంటారు. నిజానికి క్రైస్తవునిగా మారుతున్నప్పుడే అనగా బాప్తిజంను రక్షించబడిన తర్వాతనే క్రైస్తవుని జీవితం అనేది కొనసాగిస్తూ ఉంటది, అప్పుడే దేవుని వాక్యం అతనికి ఇంకా బాగా అర్థమవుతూ ఉంటది.
0: If I had to wait until I understood the Bible to become a Christian, then perhaps none of us would be able to be a Christian.
1: Again, brother.
0: If I had to wait until I understand the Bible in order to be a Christian, then that would take forever. I might never become a Christian because the Bible is always a learning process.
1: చూడండి, మనము పరిపూర్ణంగా బైబిల్ అంతా కూడా నేర్చుకున్న తర్వాతే క్రైస్తవుడు అవుతాంలే అని అనుకునే దానికి లేదు ఇక్కడ. ఎందుకంటే క్రైస్తవుడు ప్రతి దినం కూడా నేర్చుకునేవాడే.
0: I've been a Christian for 48 years. That's longer than some of you have been alive.
1: చూడండి, నేను 80 బ్రదర్.
0: 48 years that I've been a Christian.
1: 48 సంవత్సరాల కింద నేను క్రైస్తవునిగా నా జీవితాన్ని ప్రారంభించాను. అయినప్పటికీ ఇప్పటికీ నేను నేర్చుకుంటూనే ఉన్నాను.
0: And even as much as I've read the Bible, I still don't have it all memorized. I still don't have it all understood. And so that's not the important thing. It's the Christian journey is a walk. It's not a run as fast as we can run.
1: చూడండి, 48 ఏళ్ల నుండి నేను ఇప్పటికీ కూడా బైబిల్ చదువుతూనే ఉన్నాను. కొన్నిసార్లు నాకు బైబిల్ అనేటువంటిది నేను చదువుకునే దాన్ని నాకు గుర్తుకే ఉండదు. అలాగని చెప్పి నేను నాకు ఇంకా ఏం లేదులే అనుకునే దానికి లేదు. ప్రతిదినం దాన్ని చదువుతూనే ఉండాలి, దాన్ని నెమరు వేసుకుంటూనే ఉండాలి. అలాగా బైబిల్ ను మనము అర్థం చేసుకునే వారిగా ఉండాలి. ఇది ఏమి కేవలము బైబిల్ జీవితం, క్రైస్తవ జీవితం అంటే ఒక నడవడిక మాదిరి, అది నడుచుకుంటూ వెళ్తూ ఉండాలి. అంతేగాని రన్నింగ్ పరుగు పందెం లాగా తొందరగా పరిగెత్తేసి అక్కడికి వచ్చేసి ఆగిపోయి ఉండాల్సినటువంటిది కాదు క్రైస్తవ జీవితం. అది నడకలాగా ఎప్పటికీ నడుచుకుంటూ వెళ్తూ ఉండాలి. అలాగా మనం నేర్చుకుంటూ ఉండాలి క్రైస్తవ జీవితాన్ని.
0: And so the important thing as we're looking at this point that we have to change our mind, the Bible teaches us right from wrong.
1: చూడండి, మనం ఖచ్చితంగా బైబిల్ ను మనము ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన మనసును ఖచ్చితంగా మార్చుకోవాలి. అప్పుడే మన హృదయంలో దేవుని వాక్యం ఏంటో, ఈ లోక సంబంధమైన ఏంటో అనేది మనకు అర్థమవుతుంది.
0: It teaches us how to love our neighbor, how to treat other people.
1: ఎలాగా మనం ఉండాలనో, ఎలాగా ప్రజలతో నడుచుకోవాలో, మనం ఎదురింటి వాళ్ళతో ఎలాగా ఉండాలో, మన పక్క వాళ్ళతో ఎలాగా ఉండాలో అనేటువంటి విషయం మనకు అప్పుడు తర్వాత తెలుస్తుంది.
0: So Christian living is a continual learning process through the reading of God's word.
1: చూడండి, క్రైస్తవ జీవితం అంటే తరచుగా కొనసాగించాల్సినటువంటి జీవితం అది. అది మనం ఎలాగా కొనసాగించాలంటే బైబిల్ చదవడం ద్వారా.
0: And of course, through lessons like this and through our worship services on Sunday, these are all learning experiences to help us to be a better Christian.
1: చూడండి, ఇలాగ మనం నేర్చుకుంటూ ప్రతిరోజు చదువుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఆన్లైన్ తరగతులు పెట్టుకుంటున్నాము, అలాగే సండే ఆరాధనలో జరుపుకుంటూ ఉంటాము, ఇంకా మిగతా టైంలో ఎప్పుడైతే తరగతులు పెట్టుకుంటున్నాము, అలాంటప్పుడు మనం తరచుగా బైబిల్ గురించి నేర్చుకుంటూ ఉండాలి. అవి అందుకే మనకు సహాయపడుతున్నాయి.
0: And so as we think about transforming our mind, not conforming to the world, we cannot expect to live and think like Christ while we're living and thinking like the world.
1: చూడండి, మనము క్రీస్తులోకి రాకముందు మనము ఎలాగా ఉన్నామో, క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత ఎలాగ ఉండాలో మనము క్రీస్తు దగ్గర నేర్చుకొని మనం ఆలోచన చేయాలి.
0: All right. So that's going to bring us to point number 5. Point number 5.
1: మనం ఐదో పాయింట్ మనం చదువుకుందాము.
0: And that is a Christian must walk as Jesus walked.
1: చూడండి, మనం అందరం కూడా ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే క్రైస్తవుడు ఎలాగ నడుచుకోవాలో తెలుసుకోవాలి. అది ఎలాగంటే ఎలాగైతే క్రీస్తు నడిచాడో అదే మాదిరిగా మనం కూడా ఈనాడు క్రైస్తవులమైన మనము నడవాల్సిన అవసరం ఉంది.
0: Jesus Christ is our Lord and Savior. That's true.
1: యేసు క్రీస్తు మాత్రమే మనకు రక్షకుడు, మన ప్రభు అయి ఉన్నాడు అనేటువంటి విషయం సత్యమైనది.
0: But he's also our greatest example of how to live.
1: అలాగే ఆయన మనకు అతి ప్రాముఖ్యమైనటువంటి మాదికరంగా ఉంటున్నాడు క్రీస్తు ఈనాడు.
0: All right, let's read 1 Peter 2. And verse 21, 1 Peter 2 and verse 21.
1: మొదటి పేతురుకు రాసిన పత్రిక 2:21 మనం ఒకసారి చదువుకుందాము. మొదటి పేతురుకు రాసిన పత్రిక 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను.
0: So he says very plainly here, Peter, that ye should follow in his steps. If I want to know what to do as a Christian, all I have to do is look at Jesus and see how Jesus lived, and that's how I know how to live.
1: చూడండి, క్రైస్తవుడు ఖచ్చితంగా ఎలాగ నడవాలనో ఆ విధమైనటువంటిది క్రీస్తు నడిచి వెళ్ళాడు. మనం ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్నప్పుడు మనం ఎలాగ నడవాలో అన్నప్పుడు క్రీస్తు దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి, అప్పుడే మనం ఎలాగ నడవగలమో తెలుస్తుంది.
0: And some might say, well, no, I can't live like Jesus. He was the Son of God and he performed miracles and I can't live like that.
1: చాలా మంది అనుకుంటుంటారు క్రీస్తు లాగా జీవించాలంటే చాలా కష్టము, ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడు కాబట్టి, ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయన లాగా మనం జీవించాలి అంటే కష్టము, మనం క్రీస్తు మాదిరిలో నడుచుకోవడం చాలా అసాధ్యమైనది అని చెప్తూ తప్పించుకోవాలని చూస్తూ ఉంటారు.
0: But we can live just like Jesus lived without the miraculous.
1: చూడండి, మనము జీవించగలము నిజంగానే క్రీస్తు వల్లే మనం జీవించవచ్చు, అంటే ఆయన చేసినటువంటి అద్భుతాలు, ఆయన చేసినటువంటి సూచక్రియలు మినహాయించి క్రీస్తు వల్లే మనం ఎలాగ జీవించాలో, ఆయన ఎలాగ నడుచుకున్నాడో, ఆయన జీవితంలో ఆయన శైలి ఎలా ఉన్నదో, దానన్నిటిని మనం నడుచుకోవచ్చు.
0: For you see, I can have pity on people. That's what Jesus did. He pitied people, healed them. And so I can have pity on people and help them in some way.
1: చూడండి, యేసుక్రీస్తు ప్రజలను పోషించాడు, వచ్చిన వాక్యం వింటున్నటువంటి వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టాడు. మనం పెట్టగలం కదా ఇప్పుడు.
0: We read at least on two occasions where Jesus fed people by the thousands. So we can feed people surely, make things for the sick, those who have had death in the family. There's a lot of ways that we can feed people.
1: చూడండి, యేసుక్రీస్తు అనేకమైనటువంటి ఒక వేల మందికి వేల మందికి భోజనం పెట్టించి వాళ్ళందరికీ కూడా ఆహారం పెట్టాడు. మనం కూడా ఈనాడు ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, లేకుంటే ఎవరైతే అక్కర్లో ఉంటున్నారో, ఎవరైతే ఆకలి కొని ఉంటున్నారో, ఎవరైతే ఇబ్బందులో ఉంటున్నారో, వాళ్ళకు మనము ఆహారం పెట్టలేమా?
0: I can have compassion on people just like Jesus had compassion on others.
1: చూడండి, ఆయన కంపాషన్ మీన్స్ బ్రదర్ కంపాషన్స్
0: కంపాషన్. వెల్ ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ I see somebody on the street and they're hurt. Well, let's do it this way. Let's say there's an old person who's trying to carry some bag or something and they're very old and they can't get across. You know, I have compassion on them. Oh, let me help you with your bag and let me take it for you.
1: చూడండి, ఎదుటి వాళ్ళకు సహాయం చేసే విధంగా ఆ విధమైనటువంటి మంచి మంచి వ్యక్తిత్వాన్ని మనం అలవర్చుకోలేమా క్రీస్తులాగా?
0: Okay, so there are a lot of things that we can do. And in our Christian life, as we think about this point of walking like Jesus walked, I can always ask, what is what I'm doing, what Christ would do?
1: చూడండి, క్రైస్తవుడు దీనిని ఎప్పటికీ కూడా మన తన మనసులో ఉంచుకోవాలి. మనం ఎలాగ నడుచుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మనకు అందరికీ కూడా మాదిరిగా ఉన్నటువంటి క్రీస్తును మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఎలాగ నడిచాడో ఆ విధమైన అడుగుజాడలో మనం ఖచ్చితంగా నడవడానికి ఇష్టపడాలి.
0: So I always have to ask myself, how did Jesus treat people?
1: చూడండి, ప్రతి క్షణము మనం ఈ ప్రశ్నను వేసుకోవాలి, ఎలాగా యేసుక్రీస్తు ప్రజలను ఎలాగైతే ఎలాగ ట్రీట్ చేశాడు, ఆయన వాళ్ళతో ఎలాగ వ్యవహరించుకున్నాడు, మనం ఎలాగ వ్యవహరించుకోవాలి అని మనం ఖచ్చితంగా దీని గురించి ఆలోచన చేసే వారిగా ఉండాలి.
0: How did Jesus respond when he was mistreated, when people treated him badly? How did he respond?
1: చూడండి, యేసుక్రీస్తు ఎలాగా ఉన్నాడు, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నాడో, ఎవరైతే కష్టాలలో ఉన్నారో, ఎవరైతే శ్రమలలో ఉన్నారో, వాళ్ళతో యేసుక్రీస్తు ఎలాగ మలుచుకున్నాడు?
0: How did he handle temptation when temptation came? How did Jesus handle it?
1: అంటే ఒకసారి మనకు వచ్చిన శోధనను బట్టి, వచ్చినటువంటి ఆశలను బట్టి ఆయన ఎలాగ ఉన్నాడు?
0: How did Jesus rather respond to people when they opposed him, when they didn't agree with him? Was he mean? Was he ugly? Or was he nice to them? And that's how we need to live.
1: ఎప్పుడు మనసులు తనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు? వాళ్ళకు ఒప్పించడానికి ప్రయత్నం చేశాడా, లేదంటే వాళ్ళని కొట్లాడడానికి ప్రయత్నం చేశాడా, లేదంటే వాళ్ళతో మౌనంగా పక్కకు వచ్చేసడానికి ప్రయత్నం చేశాడా? ఏం చేశాడు యేసుక్రీస్తు?
0: So again, I can't do the miraculous because we don't live in the miraculous age. But other than that, I can live just like Jesus lived.
1: చూడండి, మనము ఇప్పుడైతే అద్భుతాల కాలంలో మనం లేం కాబట్టి మనం అద్భుతాలు యేసులాగా చేయకపోవచ్చు, కానీ ఆయన ఎలాగైతే మనుషులతో వ్యవహరిస్తూ తన జీవితాన్ని నడిపించుకున్నాడో మనం ఈనాడు అలాగా మనం నడచడానికి వీలుగా ఉంది మనకు కూడా.
0: Let's notice another scripture, 1 John chapter 2 and verse number 6. 1 John chapter 2 and verse number 6.
1: మొదటి యోహాను 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాము. ఆయన వాక్యము ఎవడు గైకొనుడో గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమాయను. ఆయన ఎందు నిలుచున్న వాడనని చెప్పుకున్న వాడు ఆయన ఎలాగో నడుచుకున్నానో అలాగే తనను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము.
0: So again, this is a command. It's not a request.
1: Yes.
0: This is a command. If we are going to abide in Christ, then I have to produce the outward acts like Christ did. And it all, as we noticed in point one, it starts in the mind,
1: yes.
0: But still there are outward things like pity, compassion that Jesus did that we have to do.
1: Chudandi, ఈ వచనం మనకి ఏం చెప్తుందంటే, ఎవరైతే క్రీస్తు దగ్గర ఉన్నాడని నేను అనుకుంటున్నాడో అతడు ఏం చేయాలంటే, మొదటగా తాను కూడా క్రీస్తు వల్ల నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం మొదటిగా మనం తెలుసుకోవాలి, మనం అందరం కూడా క్రీస్తుకు చెందిన వాళ్ళము. మనం ప్రజలతో ఎలాగ నడుచుకోవాలనో, ఎలాగైతే ప్రజలు ఉన్నారో, ప్రజలతో క్రీస్తు ఎలాగ ఉన్నాడో అలాగనే మనం కూడా ఆయన అడుగుజాడలో నడుచుకోవాల్సిన అవసరం ఉంది నాడు.
0: So Christian living, as is the topic of our series, it means that we have to walk as Jesus walked.
1: చూడండి, మనము ఈరోజు ఈ ఆ పాఠం యొక్క మూలం ఏమిటంటే, క్రీస్తు ఎలాగ నడుచుకున్నాడో మనం కూడా అలాగే నడుచుకోవాలి, అప్పుడే మనం క్రైస్తవులను అవుతాము.
0: Now somebody will say, well, I can't do that. Jesus was perfect. I can't be perfect like Jesus.
1: చూడండి, చాలా మంది అంటారు క్రీస్తు లాగా మనం ఉండాలంటే కష్టము, ఆయన చాలా పరిపూర్ణుడు, మన పరిపూర్ణుడుగా ఉండడం కష్టం అని చెప్తారు.
0: But see, what Christian living is about is that even though we may not be perfect, we have to understand that Jesus is the standard by which we live.
1: చూడండి, మనకు బైబిల్ ఏం చెప్తుందంటే, పర్ఫెక్ట్లుగా ఉండడం అనే అంటే ఇట్ మీన్స్ అగైన్ బ్రదర్,
0: Jesus is the standard by which we have to live. We may not be able to be perfect like Jesus because he was sinlessly perfect, but he's the standard that we have to, we can't be lower than Jesus. We can't, you know, obviously we can't be higher. We've got to try to match his level of living.
1: చూడండి, మనము క్రీస్తు ఎలాగా ఉన్నాడో అలాగా ఉండడానికి మనం ప్రయత్నించాలి. అంతకంటే ఎక్కువ కావాల్సిన అవసరం లేదు. మనం కింద ఉన్నాము. ఇప్పుడు క్రీస్తు కంటే, క్రీస్తు యొక్క పోలికలో మనం చాలా తక్కువలో ఉన్నాము. నిజానికి ఆయనను ఆధారం చేసుకుని మనం ఆయనలాగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి.
0: I have a very nice pen that I like to use.
1: చూడండి, నాకు అక్కడ మంచి పెన్ ఉంది, దీన్ని వాడడానికి చాలా బాగుంటుంది.
0: And so probably in some factory, I don't know where this was made, in China probably, this is the standard by which that factory makes this pen. If it doesn't look like this pen, if it doesn't work, then it doesn't meet the standard.
1: చూడండి, ఇక్కడ ఉన్నటువంటి పెన్ అది చేయబడింది చైనా కంపెనీ అయినా కూడా ఇది బాగా వాడబడుతుంది కాబట్టి దీన్ని మనం అగైన్ బ్రదర్ ఐ కాంట్ దట్
0: ఓకే సో ద పెన్ ఇస్ ద స్టాండర్డ్ అండ్ ఇన్ ద ఫ్యాక్టరీ వేర్ దిస్ ఇస్ మేడ్ If someone looks at it and it doesn't work, the button doesn't mash, the ink doesn't come out, it doesn't meet the standard. And so they throw that one away. So our goal as a Christian is to match the standard, and that standard is Jesus Christ.
1: చూడండి ఇక్కడ ఉన్నటువంటి పెన్ను ఈ స్టాండర్డ్ కలిగి ఉన్నది ఇది. అయితే దీనికి మనం ఎప్పుడన్నా కొన్నప్పుడు కానీ కొంటున్నప్పుడు కానీ ఈ పెన్ను ఇంకు ఇంకు బయటకు వస్తుందా లేదంటే ఇది సరిగా రాస్తుందా లేదా అని మనకు అర్థం. ఒకవేళ సరిగా రాయకపోయినా ఇంకు బయటకు వస్తున్నా కానీ దీన్ని ఏం చేస్తాం, మనం తీసి పడేస్తాం. క్రైస్తవులం కూడా మనం అంతే. క్రీస్తు ఒక స్టాండర్డ్ గా ఉన్నప్పుడు మనం ఆయన వల్లే ఉండడానికి ప్రయత్నించాలి, లేదంటే మనం కూడా క్రీస్తు మనల్ని కూడా పక్కన పడేస్తాడు.
0: And so we get the standard, just like this pen is the standard, the Bible is the standard. This is where we learn about Jesus and where we learn about how we can live like him. So this is the standard by which we live.
1: ఈ బైబిలే ఈరోజు మనము ఎలాగ నడుచుకోవాలో, క్రీస్తులాగా క్రీస్తు వల్ల మనం ఎలాగ నడుచుకోవాలో మనకు నేర్పే స్టాండర్డ్ ఈరోజు మనకు బైబిలే అని తెలుస్తుంది.
0: And by the way, that does living like Jesus doesn't happen all in one day.
1: చూడండి క్రైస్తవులాగా జీవించాలి అనేటువంటి ఆ పరిస్థితి ఒక రోజులో జరిగేటువంటిది కాదు.
0: It's a goal of ours as a Christian to try to live more like Jesus every single day.
1: చూడండి క్రీస్తులాగా జీవించాలి అనేటువంటిది ఒక రోజులో జరిగేది కాదు, ఒక రోజులో ముగిచేది కాదు. అది ప్రతి దినము అలాగే కొనసాగుతూ ఉండాల్సినటువంటిది. ప్రతి దినము దాన్ని మనం అలవర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది.
0: And yes, sometimes in our Christian walk we do sin. We take a step backward rather than forward.
1: చూడండి మనం క్రైస్తవునిగా జీవించాలనుకున్నప్పుడు ముందుకు వెళ్ళాలని అనుకోవాలి, కానీ కొన్నిసార్లు మనం వెనక్కి అడుగు వేస్తూ ఉంటాం.
0: But as a Christian, the beautiful thing about that is all I have to do is ask a prayer through the blood of Jesus in his name, and God is faithful to forgive us, and we can continue to move forward.
1: కొన్నిసార్లు మనం క్రైస్తవ జీవితాన్ని జీవించాలనుకున్నప్పుడు మనం వెనకడుగేస్తూ పాపం చేస్తూ ఉంటాము, కానీ మనకు అప్పుడే మనకు ఉన్న ఆధారం ఏమిటంటే ప్రార్థన. మనం ప్రార్థన చేసుకుంటూ దేవుని అడుగుతూ మన పాప క్షమాపణ ఆయన రక్తం ద్వారా మన పాప క్షమాపణ పొందుకుంటూ మళ్ళీ ఆయనతో మనం కొనసాగించుతూ ఉండాల్సిన అవసరం ఉంది.
0: All right, now that brings us to point number 6.
1: మనం ఆరో పాయింట్ ని మనం చూద్దాం ఒకసారి.
0: Point number 6, a Christian's life should point others to Christ.
1: చూడండి క్రైస్తవ జీవితము ఇతరులను కూడా క్రీస్తు వైపునకు నడిపించేదిగా ఉండాలి.
0: So we've been talking in the past 2 points about my Christianity. How does it affect me?
1: చూడండి ఈ మనము 2 పాయింట్ల గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అవన్నీ మనకి ఏం తెలిపాలంటే క్రైస్తవులుగా ఉన్న నేను ఎలాగా ఉండాలి, ఎలాగ నడుచుకోవాలని చెప్పబడుతుంది 2 ఇంతకు ముందు చదివినటువంటివి.
0: But in point number 6, we ask the question, how does it affect others? And that is that my life as a Christian has to point others to Christ.
1: కానీ ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటి 6వ పాయింట్ మనకేం చెప్తుందంటే ఒక క్రైస్తవుని జీవితము ఇతరులను ఎలాగ ప్రభావితం చేస్తుంది అనేటువంటిది ఈరోజు తెలుసుకోవాలి. ఈ పాయింట్ మనకు అది నేర్పుతుంది.
0: Christianity is a personal thing. I can't obey the gospel for my family, or I can only obey the gospel for me. So it's a personal thing.
1: క్రైస్తవ జీవితం అంటే కేవలం కుటుంబానికి నాకు అనగా ఒక వ్యక్తిగత జీవితం అని మనం అనుకుంటాం. It is only independent. What, brother?
0: Christianity is a personal thing. I can't obey the gospel for you or for someone else. I can only obey it for me. So it's a personal thing.
1: చూడండి క్రైస్తవ జీవితం అని అంటే అనగా క్రీస్తునకు విధేయత చూపాలనేటువంటి విషయము ఎవరికి వారికి ప్రత్యేకంగా ఉంటుంది. అంతే, అది ఎవరి యొక్క వాళ్ళ ఇష్టం అది.
0: But that doesn't mean that it's a private thing. It doesn't mean it's something I keep to myself.
1: కానీ దాని అర్థము అది పర్సనల్ గానే అతనికే ఉండాలి అని, అతనికి ఏమి మనం చెప్పుకోకుండా ఉండాలి అని కాదు.
0: If I'm living with Christ as my example, then other people should be able to notice a change in me And they ought to be able to notice that Christ is in my life. Other people should be able to see Christ reflected in my life. If I'm going to live as a Christian, then obviously I have to live differently from others and live like Christ.
1: చూడండి, కొంతమంది నా జీవితాన్ని చూసి ఎదుటి వాళ్ళు క్రీస్తు దగ్గరికి వచ్చేదానికి వీలుంది, ఎందుకంటే నేను వాళ్ళకి భిన్నంగా జీవిస్తున్నాను కాబట్టి వాళ్ళు ఆ భిన్నత్వాన్ని అర్థం చేసుకొని ఎందుకు వీళ్ళు నాకు వ్యతిరేకంగా, అంటే మనం ఒక రకంగా ఉన్నాం కానీ వీళ్ళు ఒక రకంగా ఉన్నారు ఏంటి అని చెప్పి వాళ్ళకి అర్థమైనప్పుడు అక్కడ కొంచెం మార్పు అనేటువంటిది తయారవుతుంది.
0: All right, let's read Matthew chapter 5 and verse 16. Matthew chapter 5 and verse 16.
1: మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాము. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి.
0: రైట్. All right. So notice in this scripture something very important.
1: చూడండి, ఈ వచనము చాలా ప్రత్యేకంగా చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది.
0: The Bible does not say let your light so shine so that people can pat you on the back, so that people can say, oh, you're doing a great job. That's not what the Bible says.
1: చూడండి, బైబిల్ ఏం చెప్తుందంటే ప్రజలు చూసి నిన్ను మెచ్చుకోవడానికి చేయగాకండి అని చెప్తుంది బైబిల్.
0: The purpose of living a Christian life is so that others can see our good works. That's what Jesus says in Matthew 5 and verse 16.
1: చూడండి, మత్తయి సువార్త 5:16లో ఏం చెప్పబడుతుందంటే నీవు చేసేటువంటి మంచి పనులను చూసి ఎదుటి వాళ్ళు దేవుని మహిమపరిచేవిగా ఉండాలి, కానీ నిన్ను పొగిడేవిగా ఉండకూడదు.
0: We don't live the Christian life and do good things in order to receive praise of man.
1: చూడండి, చాలా మంది మంచి పనులు చేస్తూ ఉంటారు కానీ మనుషులు మెప్పు కోసం చేస్తూ ఉంటారు చాలా మంది.
0: We're supposed to live a good life, a Christian life, as Christ did, so that they would ask the question, well, what do you have that I don't have? Why are you living such a good life? Why is your life so good and I am so miserable?
1: It's not.
0: Shall I say again?
1: Again, brother.
0: Okay. So the point when we become a Christian is not so that we can receive praise of men.
1: చూడండి, మనము క్రైస్తవునిగా ఉండాలి అని అనుకున్నప్పుడు మనం మనుషులను సంతోషపెట్టేదిగా ఉండకూడదు, మనుషులు సంతోషపెట్టే వారిగా ఉండకూడదు.
0: But it's so that people can look at us and say, well, you're always so happy. You're always doing good deeds. What do you have that I don't have?
1: చూడండి, మనం క్రైస్తవ జీవితాన్ని జీవించాలనుకున్నప్పుడు మనం మనుషులను సంతోషపెట్టేవిగా చేయకూడదు, కానీ ఎదుటి వాళ్ళు మనం చేసే మంచిని చూసి ఎందుకు నువ్వు మంచివే చేస్తున్నావు, ఎందుకు నువ్వు సంతోషంగా ఉంటున్నావు, ఎందుకు నువ్వు ఇలాగా ఉన్నావు, నేను అలాగే లేనే, నీకున్నదేంటి, నాకు లేనిది ఏంటి అనే విషయం వాళ్ళకి అర్థం కావాలి.
0: And that's the opportunity that we have to say, well, I'm glorifying God by the way that I live, and I'm living a life as a Christian. And we have the ability to teach people that way.
1: Yes. చూడండి, అలాగా వాళ్ళకి ఈ విధమైనటువంటి క్రియల ద్వారా మనం వాళ్ళకు క్రీస్తును పరిచయం చేయవచ్చు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. వాళ్ళు అడుగుతారు కదా, ఏంటి నువ్వు ఇలాగా ఉన్నావు, నేను ఇలాగ లేను, నువ్వు ఎందుకు సంతోషంగా ఉన్నావు, ఏంటి నీ కాడ ఉన్నది ఏంటి, నా కాడ లేంటి ఏంటి అని వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళకు ఆ చనువుతో మనం క్రీస్తును పరిచయం చేయొచ్చు. నిజానికి నేను మనుషులను సంతోష పెట్టేవారిగా నేను పనులు చేయడం లేదు, నేను దేవుణ్ణి సంతోష పెట్టడానికి నా పనులు చేస్తున్నాను, ఈ కార్యములన్నీ కూడా దేవుడి ద్వారానే నేను చేస్తున్నాను కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ తో మనం వాళ్ళకు దేవుని వాక్యాన్ని మనం అందించవచ్చు.
0: There's an old poem, I don't know all of the words, but I know the first part of it.
1: Sorry, brother. Again.
0: There's an old poem. A poem that P-O-E-M that I don't know all the words, but I know the first part. You know what's a poem?
1: Poem.
0: A P-O-E-M.
1: Yeah, okay. Poem.
0: Yeah. I know my English is bad. So I know this poem. So I know this poem that I'm going to tell you the first part.
1: చూడండి ఈ విధమైనటువంటిది నేను మొదటి భాగంలో చెప్పాను.
0: So the poem starts this way. I would rather see a sermon than hear a sermon any day.
1: చూడండి

0: in my life than tell them what to do all the time.
1: చూడండి, వాక్యమును ఒకవేళ వినొచ్చు వినకపోవచ్చు, కానీ వాళ్ళు ఒకసారి వింటారు ఒకసారి వినరు, వాళ్ళు చూస్తూ ఉంటారు చూడకపోవచ్చు ఏమో, కానీ మనం చేసేటువంటి మంచి కార్యములు మాత్రం వాళ్ళు ప్రతి క్షణం గమనిస్తూనే ఉంటారు.
0: So does that make sense? Did you understand the point?
1: Yes, yes.
0: Okay. So that means that our families should see Christ in us. They shouldn't have to ask, are you a Christian? They ought to know that we are a Christian by how we act.
1: చూడండి, ప్రతి ఒక్కరు వచ్చి మనల్ని అడగాల్సిన పని లేదు, మీరు క్రైస్తవులేనా అని, మనం చేసేటువంటి పనులే మనం క్రైస్తవులు అని వాళ్ళకి తెలియజెప్పాలి.
0: Our co-workers ought to be able to see Christ living within us.
1: చూడండి, మనం క్రీస్తు మనలో నివసింపజేసి మనం క్రైస్తవులుగా ఉన్నాము, క్రీస్తు ద్వారా మనం ఉంటున్నాము అనేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియజెప్పాలి, మన యొక్క ప్రవర్తన ద్వారా, మన సత్కార్యముల ద్వారా.
0: Our neighbors ought to see Christ living in us. They ought not to just make an assumption. They ought to see us living like Christ. It ought to be very obvious.
1: చూడండి, మనం జీవిస్తున్నటువంటి ఇళ్ళ పక్కన ఉన్నటువంటి బంధువులు కానీ, ఇళ్ళ పక్కన ఉన్నటువంటి పొరుగింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, వాళ్ళు కూడా మనం జీవించే జీవితాన్ని చూసి వాళ్ళు అర్థం చేసుకోవాలి, క్రైస్తవులుగా జీవిస్తున్నారు వీళ్ళు అనేటువంటిది. మనం ఒకవేళ ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నా కూడా అంతే.
0: So the point is that I shouldn't have to go around saying, oh, I'm a Christian, I'm a Christian. They ought to be able to see it in the way that I live.
1: చూడండి, మన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేను క్రైస్తవుడిని క్రైస్తవుడిని క్రైస్తవుడిని అని చెప్పుకోవాల్సిన పనే లేదు. మనం చేసే మంచి పనుల ద్వారానే మన క్రైస్తవులం అని వాళ్ళకి అర్థం కావాలి.
0: And by the way, I cannot just be a Sunday only Christian. In other words, I can't just go to church on Sunday and then the rest of the week I live like I want to live.
1: చూడండి, కేవలము ఆదివారం మాత్రమే క్రైస్తవునిగానే ఉండి మిగతా రోజులలో నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండొచ్చు కదా అని మనం అనుకోకూడదు.
0: So it's very important to understand that the Christian life is a permanent life and lifestyle. We don't choose when to start or stop. We don't stop because we live one way in front of this friend and one way in front of this friend, and then at church we live a different way. That is not how the Christian life is.
1: చూడండి, ఇదే చాలా ప్రాముఖ్యమైనది. చాలా మంది ఆదివారం క్రైస్తవులాగా జీవించి మిగతా రోజులో నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానే అనుకుంటారు. నిజానికి అలాగా ఉండడమే చాలా కష్టం. అందువల్లనే ఇతరులకు కూడా మనం అవమానంగా జీవించ దేవునికి అవమానంగా తయారు చేస్తూ ఉన్నాం. మనకు ఇష్టం వచ్చినట్లు మనం ఉంటూ, ఇది నా జీవితము, ఇది చర్చి సంఘానికి వెళ్తున్నప్పుడు నా జీవితం ఇలాగుంది, బయట ఉన్నప్పుడు నా జీవితం ఇలాగుంది, నా జీవితం నా ఇష్టం వచ్చినట్టు ఇలాగ ఉంటాను, ఆరాధనకి వెళ్ళినప్పుడు బాగుంటాను అనేది కాదు క్రైస్తవ జీవితం.
0: Even with people that we disagree with or people that disagree with us, they still ought to be able to see that we're living honestly and with kindness.
1: చూడండి, ఒకవేళ మనం చేసే మంచి కార్యములు ప్రజలు చూడడానికి ఇష్టపడకపోవచ్చు ఒక్కొక్కసారి, అయినప్పటికీ కూడా మనము నిజాయితీగానే జీవించాలి వాళ్ళ ఎదుట.
0: So as people look at us, and you can be very assured that people are watching the way that we live. Our lives are teaching something even when we're not speaking.
1: Yes. చూడండి, మనము మాట్లాడకపోయినా మన ప్రవర్తన వాళ్ళకు సమాధానం చెప్పేదిగా ఉంటది, ఎందుకంటే ప్రతి క్షణము ప్రజలు మనల్ని గమనిస్తూనే ఉంటారు.
0: And remember, if you are a Christian, you may be the only example in your family. You may be the only example in your neighborhood. They may not know what Christianity is about until they look at you.
1: చూడండి, నువ్వు అందరికీ కూడా మాదిరిగా ఉండొచ్చు, నీ కుటుంబానికి మాదిరిగా ఉండొచ్చు, నీ పక్కన వాళ్ళకు మాదిరిగా ఉండొచ్చు, లోకానికి నువ్వు మాదిరిగా ఉండొచ్చు, కానీ నీ ప్రవర్తన ఆ మాదిరికరాన్ని తీసుకొస్తుంది అనేది నువ్వు మర్చిపోవద్దు.
0: So we have to ask ourselves the question, what are they seeing when they look at my life? Are they seeing Christ or are they seeing the world? Well, hopefully, as a Christian, they're seeing Christ.
1: చూడండి, మనలో ఇతరులు ఏం చూడాలి అని అంటే, క్రీస్తుని చూడ

0: స్థలం లోకాన్ని చూడాలంటే ఖచ్చితంగా క్రీస్తునే చూడాలి.
1: All right. Let's see. There was one other point I wanted to make. What was it? Oh, almost had it. Well, that brings us to the review part of our lesson.
0: Okay, thank you.
1: So let's take a notice at some of the things that we've looked at today before we close out.
0: Okay.
1: There are six principles that we've talked about. Number one, a Christian belongs to Christ. That's a given. We have to belong to Christ. We cannot be a penitent, repentant, baptized believer and not follow Christ. We have to follow Christ. That's why we take on his name.
0: చూడండి, మనము క్రీస్తునకు సంబంధించినటువంటి వారము, అంటే ఇప్పుడు మనము మొత్తం మొత్తం కూడా ఒక పాయింట్ లాగా చెప్తున్నాము. అంటే ఈ అంశం సంబంధించినంతా కూడా ఒకసారి రివ్యూ చేస్తున్నాడు బ్రదర్ మనకు. క్రైస్తవుడు అనేటువంటి వాడు ఎవరుగా ఎవరై ఉన్నాడు అనే విషయాన్ని మొదటి పాయింట్ గా మనం చూసుకున్నట్లయితే, క్రైస్తవుడు క్రీస్తుకు సంబంధించిన వాడు. ఆ క్రైస్తవుడు క్రీస్తు సంబంధించిన వాడుగా ఎలాగ అవుతాడు అంటే, వినడము, విశ్వసించడము, మారు మనసు పొందడము, ఒప్పుకోవడము, బాప్తిసం పొందడము, ఇలాంటి కార్యముల ద్వారా అతడు క్రీస్తు నామమున, అంటే క్రీస్తు యొక్క అధికారమున ప్రభువును, క్రీస్తును ప్రభువుగా ఒప్పుకొని రక్షింపబడి బాప్తిసం తీసుకున్నప్పుడు అతడు క్రీస్తుకు సంబంధించిన వాడిగా అవుతాడు.
1: And we should want to be a Christian because of what Jesus did for us. We've been bought with a price, and that price is the precious blood of Jesus.
0: చూడండి, మనము విలువ పెట్టి కొనబడినటువంటి వారము. ఎందుకంటే ఆ విలువ ఏంటంటే యేసుక్రీస్తు యొక్క రక్తము.
1: Point number two, a Christian must put off the old life, as we talked about. We cannot live the way that we used to live.
0: చూడండి, అలాగే రెండవ పాయింట్ మనం చూసినట్లయితే, క్రైస్తవుడిగా తయారైన తర్వాత అతడు ఖచ్చితంగా పాత జీవితాన్ని విడిచిపెట్టేవాడిగా ఉండాలి.
1: There's nothing more miserable than a person who tries to have one foot in Christianity and one foot in the old life. That's a miserable person that tries to do that.
0: చూడండి, క్రైస్తవునిగా జీవితాన్ని మనం ప్రారంభించినప్పుడు ఒక పక్క క్రీస్తును ఒక పక్క లోకాన్ని మనం పెట్టుకోలేము. ఖచ్చితంగా మనము ఏదో ఒకదాన్ని మనం ఎంచుకోవాలి.
1: That's a life that's filled with guilt and with sin, and that's not the way that we're supposed to live.
0: చూడండి, అలాగ రెండు రెండు విధాలుగా జీవించాలి అనుకోవడం అనేటువంటిది నిజానికి సరైనటువంటి జీవితం కాదు.
1: Point number three, we talked about a Christian must put on the new life. We have to act differently than we did before we were a Christian.
0: చూడండి, మనము క్రీస్తును చేరుకున్న తర్వాత పాత దాన్ని విడిచిపెట్టినప్పుడు ఖచ్చితంగా రెండవ అనగా నూతనమైనటువంటి జీవితాన్ని నిప్పుకోవాలి మనం ఖచ్చితంగా.
1: We have to replace sinful behavior with Christ-like behavior.
0: చూడండి, మనం ఖచ్చితంగా మనము అనగా తీసివేసిన తర్వాత, అంటే మన జీవితంలో నుండి పాతపు జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు అక్కడ నింపుకోవాల్సినటువంటి కొత్త జీవితాన్ని నింపుకోవాలి మనం, అనగా పాపము లేని జీవితాన్ని నింపుకోవాలి.
1: My coffee cup is almost empty. And so after this program, I'm going to replace it and fill it back up with coffee.
0: చూడండి, ఇప్పుడు తాగుతున్నటువంటి టీ నేను టీ కప్ లో ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు అంతా కూడా పూర్తి అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే దాన్ని నింపుకోవడానికి మళ్ళీ టీతో దాన్ని నింపుతాను.
1: And so in our own life, if we empty out all of the sin, what are we going to replace it with? Do we replace it with more sin? Or do we replace it with Christ-like living?
0: చూడండి, మనం కూడా అంతే, పాతపు జీవితాన్ని మనం విడిచిపెట్టినప్పుడు దాన్ని మళ్ళీ వేరే పాపపు జీవితంతో నింపుకోవాలా? కాదు, మనం క్రీస్తు యొక్క జీవితంతో దాన్ని విడిచిపెట్టినటువంటి ఆ ఎంటి జీవితంలో అనగా పాత జీవితాన్ని, గతపు జీవితాన్ని, లోక ఓల్డ్ మ్యాన్ అంటే అనగా పాత జీవితాన్ని మనం విడిచిపెట్టినప్పుడు ఖచ్చితంగా అక్కడ మనము ఆ స్పేస్ మనం ఫిల్ చేసుకోవాలి. అక్కడ మనం ఏం ఫిల్ చేసుకోవాలంటే నూతనమైనటువంటి పాపము లేని జీవితాన్ని, అనగా క్రీస్తుతో సంబంధించినటువంటి జీవితాన్ని మనం దాంతో నింపుకోవాలి.
1: We also have to know that a Christian must let Christ change his mind. We have to be transformed through the words of Christ.
0: చూడండి, అలాగే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే క్రైస్తవుడు ఖచ్చితంగా తన మనసును రూపాంతరము చెందుతూ ఉండాలి, అనగా వాక్యము ద్వారా అతడు తన మనసును రూపాంతరం చెందుకునేవాడిగా ఉండాలి.
1: And as we noticed a moment ago, a Christian has to walk as Jesus walked. He's the standard.
0: చూడండి, మనం తెలుసుకున్నాము, ఇప్పుడు చదువుకున్నాము, క్రైస్తవుడు ఖచ్చితంగా క్రీస్తు వలె స్టాండర్డ్ కలిగిన వాడిగా తయారు కావాలి, క్రీస్తు దగ్గరకు చేరుకునే వాడిగా ఉండాలి. శృతి,
1: Again, like this pen is the standard. I may not be as perfect as this pen, but I can look at this as the standard and try to match it. And that's what we do with God's Word. We read God's Word and match the standard that Jesus gave us.
0: చూడండి, క్రైస్తవుడు కూడా ఇప్పుడు క్రీస్తు వల్లే మనం తయారవడానికి తయారు కావాలి, అంటే క్రీస్తు వల్లే తయారవడానికి మనం రూపించబడాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక పెన్ను ఉంది అనుకుందాము, ఈ పెన్నును పోలి ఇంకొక పెన్ను మనం తయారు చేయాలి అని అంటే అందులో ఇంకు ఉందా, అందుకు మంచి రీఫిల్ ఉందా, మంచిగా పెన్ను మంచి అంతా కరెక్ట్ గా ఉన్నాయా, అదే ప్రకారంగా మనము దాని పోలికలతో తయారు చేయబడినప్పుడే దాన్ని మనము సేమ్ స్టాండర్డ్ కలిగింది అని అనుకుంటాం. కానీ అక్కడ ఒక రకంగా ఉండి ఈ మనము తయారు చేసినటువంటిది వేరుగా ఉన్నట్లయితే అది పనికిరాదు, ఎందుకంటే ఆ స్టాండర్డ్ కు మ్యాచ్ కాదు కదా. అప్పుడు దాన్ని తీసి పడేస్తాం, అది ఎందుకంటే దీనికి పోలికతో లేదు అని చెప్పి తృణీకరించబడుతుంది ఆ యొక్క ప్రొడక్షన్. కాబట్టి మనం కూడా అంతే, ఇప్పుడు క్రీస్తు వల్లే ఉండాలి అని అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా క్రీస్తు వల్లే తయారు అవ్వడానికి ప్రయత్నం చేయాలి. క్రైస్తవులం కాబట్టి క్రీస్తు వల్లే ఉండాలి, అంత ఎక్కువ ఉండాల్సిన పనేం లేదు, కానీ తక్కువగా ఉండాల్సినటువంటి విషయంలో ఉండకూడదు. ఖచ్చితంగా క్రీస్తును పోలి మనం జీవించే వారిగా ఉండాలి.
1: And as we just noticed, our Christian life cannot be kept inside. We have to point others to Christ.
0: చూడండి, అలాగే క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు ఇతరులను కూడా క్రీస్తు వైపునకు నడిపించే వారిగా ఉండాలి.
1: We have a saying in the West that says, each one teach one.
0: చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరికి వాక్యము బోధించాలని మనము సౌత్ లో చూస్తాం.
1: And think about how
0: ఒక్కొక్కరికి వాక్యం బోధిస్తూ వెళ్ళాలి, అనగా స్ప్రెడ్ కావాలి అక్కడ వాక్యం.
1: So think about how much the church would grow if each one of us individually would just teach one person. Oh, the church would grow by big, big numbers if yes. That's were to do that. Each one, teach one. It's a great saying.
0: ఒక ఫార్ములా ఉంది, ఒక నినాదం ఉంది, ఏంటంటే టీచ్ వన్ ఈచ్ వన్ అని. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్కరికి వాక్యం బోధించాలి అని అంటే అప్పుడు సంఘం ఎంతగా అభివృద్ధి అవుతుందో చూడండి. ఇతరులు క్రీస్తు వైపునకు ఎంత బాగా వస్తుందో చూడండి. నేను వెళ్ళి ఒకరికి బోధించాను అనుకో, అతను ఇంకొకరిని బోధించాడు అనుకో, ఇలాగా ఒక్కొక్కరు బోధించుకుంటూ ఉంటే ఎంత బాగా ఆ సంఘం అభివృద్ధి అవుతుందో చూడండి.
1: And of course, as a Christian, we're never seeking the praise of men. But in our lives, we are to live so that we can glorify God Almighty.
0: చూడండి, ప్రతి వారం కూడా మనం సత్క్రియలు క్రీస్తు వైపునకు నడిపించేటువంటి క్రైస్త సత్క్రియలను చేయాలి. అయితే మనుషులను సంతోషపెట్టేవారుగా కాకుండా నిజమైనటువంటి దేవుణ్ణి మహిమపరిచే విధంగా మనము సత్క్రియలు చేసేవారుగా ఉండాలి.
1: All right, just a few closing thoughts and then we'll stop for the day.
0: Okay.
1: First of all, Christianity is more than a name. We have to be obedient to the faith. We have to, through faith, repentance, confession, and baptism, we have to obey the gospel. There's no doubt about that.
0: చూడండి, క్రైస్తవులైన జీవితము మొదటగా ఫిజికల్ గా ప్రారంభమవుతుంది, అంటే శరీర సిద్ధంగా అంటే బాహ్య సంబంధంగా కనబడే విధంగా వినడము, విశ్వసించడం, మారు మనసు పొందడము, ఒప్పుకోవడము, బాప్తిసం పొందడం అనేటువంటి ఈ కార్యముల ద్వారా ప్రారంభించబడుతుంది.
1: But it involves much more than just saying I'm a Christian. I have to do things. I have to act like Christ.
0: అని అంతర్తోనే అయిపోలేదు, ఆ తర్వాత నుండి క్రైస్తవుడు ఖచ్చితంగా క్రీస్తుని పోలి నడుచుకోవాలనేటువంటి విషయంతో తన మనసును మార్చుకొని రూపాంతరం చెందుతూ ఉండాలి.
1: And by the way, being a Christian is more than church attendance. The Bible tells us not to forsake the assembly. We have to go to church. We're supposed to go to church, but we ought to want to go to church.
0: చూడండి చాలా మంది ఏమంటారంటే ఆదివారం సంఘానికి వెళ్ళాలి క్రైస్తవులు అంటే ఆదివారం ఆరాధనలో కూర్చొని మంచిగా ఆరాధన చేయాలని చెప్పి చాలా మంది అంటారు ఉంటారు.
1: I can attend every single service on Sunday or any other day of the week.
0: చూడండి నేను ప్రతి వారము ప్రతిరోజు ఎక్కడ కొడుకులు పెట్టినా ఎక్కడ ఆరాధనలు పెట్టినా నేను ప్రతి వారం వెళ్తూ ఉంటాను.
1: But that's not the purpose necessarily of Christianity. I have to do works and I have to imitate Jesus. So Christianity is more than just church attendance. I can't just say, well, I went to church and so everything's okay.
0: చాలా మంది ఏమనుకుంటారంటే నేను సంఘానికి వెళ్తున్నాను కాబట్టి నేను బాగున్నాను లేండి అని అనుకుంటారు. నిజానికి నువ్వు వెళ్ళడం వలన ఏ ప్రయోజనం ఉండదు. నువ్వు వెళ్తున్నావు కాబట్టి నువ్వు రక్షించబడ్డావు, నువ్వు వెళ్తున్నావు కాబట్టి సరిగా ఉన్నావు అని అనుకునే దానికి లేదు. ఎందుకంటే వెళ్ళడం ఒక ఆజ్ఞ అయితే దానికి విధేయత చూపడం చాలా ముఖ్యమైనది. నువ్వు క్రియలను చూపించుకుంటూ ఉండాలి, అలా నడిచే వాళ్ళగా ఉండాలి.
1: We talked about earlier that some people think that the Bible is very difficult. It's not easy to read, some would say.
0: చాలా మంది అనుకుంటారు బైబిల్ చదవడానికి చాలా కష్టము, అది అనుసరించడానికి చాలా కఠినంగా ఉంటదని.
1: But we have to be careful on the other side of that, that we know the Bible, we can tell people about the Bible, but we're not living the Bible. That's a danger as well.
0: సరే, చాలా విషయం ఇక్కడ భయంకరమైనటువంటి విషయం ఏమిటంటే మనం బైబిల్ చదువుతున్నాము, బైబిల్ బోధిస్తున్నాము, కానీ బైబిల్ ప్రకారం నడుచుకోవడం లేదు. అదే చాలా చాలా కఠిన భయంకరమైనటువంటి పరిస్థితి.
1: Jesus would scold the scribes. The scribes were the ones that wrote the Old Testament, every single word, very, very, I know this is a deep word, meticulously, but they were very detailed when they wrote the Old Testament, the scribes.
0: రండి, యేసుక్రీస్తు జీవించినప్పుడు ఆయన పాత నిబంధన లేఖనాలు ప్రతి లేఖనాలను పొల్లు కూడా తప్పిపోకుండా అనుసరించాడు.
1: So if there was anybody that knew the Old Testament, it should have been the scribes.
0: Again, brother?
1: If there was anybody that knew the Old Testament, it should have been the scribes who were writing down and copying the Old Testament.
0: సరే, చాలా మంది కొత్త పాత నిబంధనను అనుసరి ఐ కాంట్ బ్రదర్ ఐ కుడెంట్ గెట్ ఇట్ దట్ పాయింట్ నాకి.
1: Okay, do you know what a scribe is? S-C-R-I-B-E. A scribe is a writer.
0: I know.
1: Okay. So back in the first century and beyond, those scribes, every single day, all they were doing was writing the Old Testament down because the scrolls would wear out. So they had to be copied and copied and copied.
0: Okay. Okay. క్రీస్తు పూర్వము చాలా మంది ఏం చేసేవాళ్ళు అంటే పాత నిబంధన కాలంలో వాళ్ళు ధర్మశాస్త్రాన్ని రాస్తూ ఉండేవాళ్ళు. మీరు సారీ, ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఆరాధనకు వెళ్ళడము సంఘానికి వెళ్ళడము చాలా ముఖ్యములే అని అనుకుంటే వాళ్ళకు ఈ సమాధానం వర్తిస్తుంది. ఏంటంటే మరి పాత నిబంధన కాలంలో ఏం చేసేవారు అంటే వాళ్ళు ప్రతి దినము అచ్చు చేస్తుండే వాళ్ళు, అంటే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు రాస్తూనే ఉండేవాళ్ళు.
1: So if anybody would have known the scripture, it would have been the scribes, because they were, that's what their job was, to record and repeat what was in the Old Testament. They should have known God's word.
0: చూడండి, వాళ్ళు రాసినంత మాత్రాన వాళ్ళకు వాక్యం తెలుస్తుంది కాదు, అక్కడ కేవలం వాళ్ళు కాపీ చేస్తున్నారు దాన్ని అంతేగాని వాళ్ళు దాన్ని అనుసరించడం లేదు అక్కడ.
1: But Jesus called them hypocrites. Because they knew the Bible, but they weren't living the Bible.
0: యేసు క్రీస్తు అదే చెప్పాడు కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత. ఇదిగో వాళ్ళకు ధర్మశాస్త్రం అంతా తెలుసు, వాళ్ళు రాస్తున్నారు, దాన్ని చదువుతున్నారు, దాన్ని బాగా తెలుసు, కానీ దాన్ని వాళ్ళు అనుసరించడం లేదు. అక్కడే ఇబ్బందులు వస్తున్నాయి మనకు.
1: So a Christian, in the final analysis, the bottom line, the Christian should say within himself or within herself, I belong to Christ, so I want my life to look like Christ.
0: రండి, ప్రతి క్రైస్తవుడు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఎవరైనా కానీ సరే, నేను క్రీస్తునకు సంబంధించిన వాడును, నేను నేను ఇప్పుడు క్రీస్తు ఎలాగ నడిచాలో అలాగ నడవాల్సిన అవసరం ఉంది అని చెప్పుకోవాలి, అలాగ ఆలోచించాలి.
1: All right, so next week, Lord willing, we will talk about the Christian and his speech. The Christian and his speech, what he says.
0: Okay. చూడండి, దేవుని చిత్తం అయితే రేపు వారం మనము క్రైస్తవుడు అతని యొక్క మాట ఎలాగా ఉండాలి అని చెప్పి మనం తెలుసుకుందాము. శృతి.
1: So we will study about how Christians should use our words.
0: చూడండి, క్రైస్తవునిగా మనం ఎలాగా ఎలాంటి మాటలను మనం వాడాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం రేపు వారం నుంచి.
1: And say things that honor Christ rather than dishonor Christ.
0: అలాగే విశ్వాస కలిగినటువంటి క్రైస్తవులు అనగా విధేయత చూపలేని క్రైస్తవులు, విధేయత చూపే క్రైస్తవులు అనే దాని గురించి తెలుసుకుందాము.
1: Okay, so those are the things that we will look at next week, and I hope that all of us will be able to come back next week and learn those things, because it's very important. The things that come out of my mouth can either influence someone for Christ or it can turn away someone from Christ. So next week's lesson is very important.
0: దేవుని చిత్తం అయితే రేపు రేపు రేపు చెప్ప రేపు వారం చెప్పబోయేటువంటి అంశము చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. ఎందుకంటే మనం ఎలాగ క్రైస్తవులుగా ఉండాలో, ఏ విధంగా ఉండాలో అనే దాని గురించి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు రేపు వారం మనం తెలుసుకుందాము.
1: All right, so do we have any questions or comments before we leave?
0: మనం తరగతిని పూర్తి చేసుకునే ముందుగా ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయంటే చెప్పండి. ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు?
1: No question. So everybody understands absolutely everything.
0: Questions le prashnalu levante andariki baaga ardham ayinattundi. Okay.
1: Oh, okay, well, it's been a joy and a pleasure to be with you today, as it is every week.
0: Okay.
1: And I guess we will close with a closing prayer.
0: Yeah. చూడండి, మనము దేవుడు మీతో ఉండి మిమ్మల్ని ఇలాగే సంతోషంగా చూడను గాక. ఇప్పుడు మనము ప్రార్థన ద్వారా ఈ కుడికను మనం ముగించుకుందాము. హూ ప్రే బ్రదర్, యూ ప్రే.
1: హలో సంజయ్. Yes, I will pray. All right, you ready?
0: Yeah.
1: Our Father in heaven, we are so thankful that we've had this opportunities to study thy word.
0: పరలోకమందున్న మా తండ్రి, ఈ విధమైనటువంటి అవకాశమును మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతా స్థితిలో మా తండ్రి, మీ వాక్యం చదువుకోవడానికి.
1: And we're so thankful, Father, for the example of Jesus Christ, who gives us that example of the way that we ought to live in our Christian lives.
0: తండ్రి, క్రీస్తు యొక్క పోలికలను, క్రీస్తు యొక్క నడవడికలను మాకు తెలుపుతున్నందుకు, ఆ విధంగా దాని ప్రకారం మేము నడుచుకున్నట్లు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు, మీరు ఇచ్చిన ఈ జ్ఞానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం మా తండ్రి.
1: Help us to understand the two aspects of a Christian life, our internal Christian life, but then also our external Christian life, how we influence others.
0: తండ్రి, రెండు విషయాల గురించి మాకు నేర్పించారు. అంతరంగంగా ఎలాగా మనం క్రీస్తుతో ఉండాలి, బాహ్య సంబంధంగా క్రీస్తుతో ఎలాగా ఉండాలని రెండు విషయాలను గురించి మాకు నేర్పించారు. ఇతరులకు మేము ప్రభావితంగా ఎలాగా ఉండాలనే విషయాన్ని బట్టి మాకు క్రైస్తవ్యాన్ని గురించి నేర్పించారు మా తండ్రి.
1: We ask, Father, that you would forgive us of our sins this day.
0: మా తండ్రి, మా పాపములన్నీ కూడా మీ ఎదుట ఒప్పుకొంటున్నాము.
1: Bless those in India that they may have a sound and restful sleep this night.
0: మా తండ్రి, ప్రతి ఒక్కరికి కూడా నిద్రపోతున్నటువంటి, అంటే భారతదేశంలో ఇప్పుడు నిద్రపోతున్నటువంటి, నిద్రకు సిద్ధమవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి నిద్రనివ్వండి మా తండ్రి.
1: Bless them and protect them from harm.
0: మా తండ్రి, ఆ వేడి నుండి వారందరినీ కూడా సహకరించండి, మా మంచి సహాయం దయచేయండి మా తండ్రి వాళ్లకు.
1: And we ask, Father, that you would help to keep Satan away from us so that there would be no temptation and so that we will be able to live a Christian life and to show that example to others.
0: మా తండ్రి, రాబోతున్నటువంటి పాపమును జయించుటకు కావలసినటువంటి శక్తిని ఇవ్వండి. మేమందరం కూడా ఎదుటి వాళ్ళ ఎదుట ఎలాగ నడుచుకోవాలో, ఎదుటి వాళ్ళకు మేము ఎలాగ ప్రభావితంగా వారుగా ఉండాలనో ఆ విధంగా నడుచుకున్నట్లు సహాయం ఇవ్వండి మా తండ్రి.
1: Continue to go with us and bless us through the rest of the week.
0: మా తండ్రి, ఇలాగే మమ్మల్ని ఆశ్రయించుతూ ఉండండి, ఈ వారం అంతా కూడా మమ్మల్ని ఇలాగే సంరక్షిస్తూ ఉండండి మా తండ్రి.
1: And may we show every single person whose path that we cross that we are a Christian, and help them, Father, to see that example in our lives.
0: రాకుండా ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేమందరము మా క్రైస్తవ జీవితాన్ని మేమందరం కూడా వాళ్ళకు ప్రభావితంగా ఉన్నట్లుగా మేము నడుచుకున్నట్లు సహాయం ఇవ్వండి మా తండ్రి. వాళ్ళందరినీ కూడా క్రీస్తు దగ్గరికి నడిపించినట్లు సహాయం దయచేయండి మా తండ్రి.
1: We are so thankful, Father, for your great love shown to us every single day.
0: మా తండ్రి ప్రతిరోజు మమ్మల్ని కాపాడుతున్నటువంటి మీ ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతలు మా తండ్రి.
1: And we're thankful above all for the blessing that we enjoy through Christ Jesus our Lord, who gave himself so that we can have remission of sins.
0: మా తండ్రి మా పాపముల క్షమాపణ నిమిత్తమై మా పాపములను రక్షించడానికి నిమిత్తమై మీ కుమారుని ఇచ్చినటువంటి ఆ ప్రేమను ఆ త్యాగమును బట్టి మీకే కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం మా తండ్రి.
1: Bless every single person who is here today and those who will watch the recorded version and hear on Ignite Radio.
0: తండ్రి ఈ వాక్యము పెట్టినటువంటి ఇక్కడ విన్నటువంటి మీ బిడ్డలను అలాగే ఇగ్నైట్ రేడియోలో ఈ యొక్క వీడియోను మళ్ళా తర్వాత చూడబోతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి మా తండ్రి.
1: And all of these things we ask in the blessed name of Jesus Christ.
0: మా తండ్రి ఈ విషయాలన్నీ కూడా యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్.
1: ఆమేన్.
0: ఆమేన్.